0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈమని కళ్యాణ్ లక్ష్మీనారాయణ గారి వీణా వాద్య కచేరీ, ప్రక్కవాద్యాలు మృదంగం శ్రీ పి జయభాస్కర్, ఘటం శ్రీ నేమాని సోమయాచలు.
4: లిసన్ టు అ కర్ణాటిక్ క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ. అకంపనింగ్ హర్ ఆన్ ద మృదంగం శ్రీ పి జయభాస్కర్, ఆన్ ద ఘటం శ్రీ నేమాని సోమయాజులు.
3: ముందుగా విందాము శ్రీరామ పాదమ అమృతవాహిని రాగం, ఆదితాళం త్యాగరస్వామివారి కీర్తన.
4: శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ బిగిన్స్ హర్ వీణా రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, శ్రీరామ పాదమ ఇన్ రాగ్ అమృతవాహిని, సెట్టు ఆదితాళ్.

0: మాయా మాళవ గౌళ రాగంలో దేవదేవ కలయామితే స్వాతి తిరునాళ్ రచన రూపకతాళం.
1: శ్రీ ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ విల్ నౌ ప్రజెంట్ అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్. దేవదేవ కలయామితే ఇన్ రాగ్ మాయా మాళవ సెట్టు రూపకతాళ్.

0: ఇప్పుడు విందాము నగుమోము గణలేని అభేరి రాగం ఆదితాళం నాగరాజ స్వామి వారి కీర్తన.
1: శ్రీమతి ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ నౌ ప్రెజెంట్స్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి నగుమోము గణలేని ఇన్ రాగ్ అభేరి సెట్టు ఆదితాళం.

0: గానమూర్తి రాగంలో గానమూర్తే శ్రీకృష్ణ త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.
1: శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ కంటిన్యూస్ హర్ వీణా రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. గానమూర్తే శ్రీకృష్ణ ఇన్ రాగ్ గానమూర్తి సెటు ఆదితాళం.

0: చివరిగా విందాము, వద్దనే వారు లేరు. షణ్ముఖ ప్రేరాకం ఆదితాళం త్యాగరాజస్వామివారి కీర్తన.
1: శ్రీమతి ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ కంక్లూడ్స్ హర్ కర్ణాటిక్ క్లాసికల్ వీణా రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. వద్దనే వారు లేరు ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ, సెట్టు ఆదితాళ్.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్య కచేరి విన్నారు. ప్రక్కవాద్యాలు మృదంగం శ్రీ పి జయభాస్కర్, ఘటం శ్రీ నేమాని సోమయాచులు.
1: That was a Carnatic classical veena recital by Srimati Emani Kalyani Lakshmi Narayan. She was accompanied on the mridangam by Sri P. Jayabhaskar, on the ghatam Sri Nemani Somayajulu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
1: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: ശ്രീമതി പത്മനാരായണ സ്വാമി. സപ്പോർട്ടഡ് ഓൺ വയലിൻ ബൈ ശ്രീ എച്ച് വി ശ്രീവത്സവ ആൻഡ് ഓൺ മൃദംഗം ബൈ ശ്രീ ജെ വൈദ്യനാഥൻ.
1: രാഗം നിരന്തര ഭാരതീയ സംഗീത സ്രവന്തി. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పాల్ఘాట్ శ్రీ కెవి నారాయణ స్వామి గారి గానం వింటారు. గాత్ర సహకారం శ్రీమతి పద్మనారాయణ స్వామి. వాద్య సహకారం వైలిన్ శ్రీ హెచ్ వి శ్రీవత్సవ్. మృదంగం శ్రీ జే వైద్యనాథన్.
0: ఫస్ట్ లిసన్ టు అ పురందరదాస కృతి. జయ జయ జయ జానకీ కాంత ఇన్ రాగనాట సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో ముందుగా జయ జయ జయ జానకీ కాంత నాటరాగం ఖండచాపుతాళం పురందరదాసు కృతి వింటారు.

0: You have listened to a Syamasastri Kruti, Palinchu Kamakshi, in Ragmadhyamavati, Settu Adithal.
1: Mirintavarku, Palinchu Kamakshi, Madhyamavati Ragam, Adithalam, Syamasastri Kruti Vinaru.
0: Palghat Sri K.V. Narayana Swami concludes his recital with a Tilana, in Ragpurvi Kalyani, Settu Rupakthal, a composition by Tirukkonam Vaidyanathayyar.
1: Karikramalo Chivariga, Tilana. పూర్వీ కళ్యాణి రాగం రూపకతాళం తిరుక్కోణం వైద్యనాథయ్య రచన వింటారు.

0: You have enjoyed Thilana, composed by Thirukkonam Vaidyanath Iyer in rag Purvi Kalyani, set to Rupak Thal.
1: Meerentavaraku Thilana, Purvi Kalyani ragam, Rupak Thalam, Thirukkonam Vaidyanath Iyer rachanalo vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Palghat Sri K.V. Narayana Swami, vocal support by Srimati Padma Narayana Swami, supported on violin by Sri H.V. Srivatsava and on Mrudangam by Sri J. Vaidyanathan. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పాల్ఘాట్ శ్రీ కెవి నారాయణ స్వామి గారి గానం విన్నారు. గాత్ర సహకారం శ్రీమతి పద్మనారాయణ స్వామి, వాద్య సహకారం వయలిన్ శ్రీ హెచ్వి శ్రీవత్సవ్, మృదంగం శ్రీ జె వైద్యనాథన్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి సుందర్ రాజన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి రారా రాజీవలోచన, మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
4: Shri B. N. Suresh begins his flute recital with a composition of Mysore Vasudevachar, Rara Rajivalochana, in Rag Mohana, set to Aditala.

0: ఇప్పుడు వినండి దర్బారీ కన్నడరాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస సెట్ టు ఆదితాళ్ ఇన్ రాగ్ దర్బారీ కన్నడా.

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం.
1: లిసన్ టు పాలించు కామాక్షి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు పురందరదాసు దేవరనామ యమన్ రాగం ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పి సుందర రాజన్, మృదంగం పై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు. కార్యక్రమంలో వినండి దరిని తెలుసుకోండి శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ వి రంగరాజు. హి ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బెజవాడ ఆంజనేయులు. లిసన్ టు దరిని తెలుసుకోండి, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుద్ధ సావేరి. సెట్ వాదితాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri V. Rangaraju. He was accompanied on violin by Shri C. N. Chandrasekharan and on Murdangam by Shri Bejavada Anjaneyulu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.